0: श्रोताओं, इस गीत के साथ ही फिल्म गीतों का कार्यक्रम भूले बिस्तरे गीत संपन्न हुआ। हम आकाशवाणी के श्री विजयपुरम केंद्र से बोल रहे हैं। इस समय दोपहर के 12 बजे हैं। अब सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్ పై ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం నుంచి నేటి ప్రసారం ప్రారంభం.

ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారాన్ని ప్రియమైన శ్రోతలకు నమస్కారాలతో మీ ముందుకు తెస్తున్నవారు మేడసాని శ్రీనివాసులు.

శ్రీ పరాభవ నామ సంవత్సరం నిజ జ్యేష్టమాసం బహుళపక్షం దశమి జూలై నెల 9వ తేదీ ఈరోజు గురువారం.

మనిషి బాల్యమంతా ఆటపాటలతో హాయిగా గడిచిపోతుంది. ఆ తర్వాత విద్యా వికాసాల వలయం ఉంటనే ఉంటుంది. ఈ దశపాటి సంపాదన సంపాదించవలసిన దశకు చేరుకున్నప్పుడు చేయవలసిన కృషిని చక్కగా వివరించాడు. ముఖ్యంగా కార్మికులలోనూ కర్షకులలోనూ సోమరులు తయారైతే వారికి చెమట కార్చడమే వల్ల కాకపోతే తల్లి తండ్రి సంపాదనే ఆధారమవుతుంది. అలా స్వయం కృషిని మర్చిపోయి పరాధారులై బ్రతకడం నీచమని హెచ్చరించాడు. తరతరాలకు సరిపడ్డ సంపదను సంపాదించాలనే ఆశ మనిషి విచక్షణను నాశనం చేస్తుంది. అందుకే అవినీతి విస్తరించిపోయింది. ఏదో రకమైన మార్గంలో కోట్లకు కోట్లు కూడబెడుతున్నారు. దీనివల్ల వారికి పుట్టిన బిడ్డలు మాకేంటి, మా తండ్రి సంపాదించి పెట్టాడు, ఎన్ని విలాసాలు అనుభవించినా తరగదు అనే ధీమాగా కావలసిన భోగాలన్నీ కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటూ ఉంటారు. ఇందువల్ల తమ సంపాదించవలసిన విషయం మర్చిపోతారు. దీనికంతా కారణం పెద్దల సంపాదనే. ఎప్పుడో ఒకసారి కాలం అనుకూలమై అవినీతి బట్టబయలైపోతే న్యాయపు హోరులో ఆస్తిపాస్తులన్నీ కొట్టుకుపోతాయి. అప్పుడు సామాన్యులుగా మిగిలిపోతారు. ఆ సమయంలో సంపాదించాలంటే చేతగాదు, తినడానికి పెద్దల ఆస్తులు ఏమీ ఉండవు. అలవాటు లేని స్వయం కృషి అప్పుడు ఎదురుగా నిలబడి విక్కిరస్తుంది. అందుకని పెద్దల మీద ఆధారపడకుండా సొంత కృషితో చెమటోడ్చి సంపాదిస్తే డబ్బు విలువనేది తెలుస్తుంది. ఈ విధంగా దురలవాట్ల జోలికి పోవడానికి భయం వేస్తుంది. కాబట్టి మనిషి మనిషిగా బ్రతకడానికి స్వయం కృషి ఎంతైనా అవసరమని ఆనాడే వేమన సూచించాడు. మనిషి తన బాధ్యతను గుర్తించి కర్తవ్యానికి అర్థం తెలుసుకొని జీవనాన్ని ఏర్పరచుకొని తానే కారణం కావాలి, కానీ ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడకూడదు అనే భావనకు ఉదాహరణగా ఆలిసొమ్ము తినుట అదముని లక్ష్యమన్నాడు. ఈ మాటకు భార్య సంపాదించిన సొమ్ము తినకూడదు అని మాత్రం కాదు. ఎందుకంటే ఈనాడు భార్యాభర్తలు ఇరువురూ సంపాదిస్తే కానీ సంసారం సాగే పరిస్థితులు ఉన్నాయా? ఈ దృష్టిలో ఆలోచిస్తే భార్య మాత్రమే సంపాదించి భర్త సోమరితనంగా ఉండటం మంచిది కాదని హెచ్చరించాడు. ఇది 100కి 100 పాళ్ళు సోషలిజం విలీనంపై అన్న భావన, ఇలాంటి ఎన్నో భావాలకు సమాహార స్వరూపం ఉన్న వేమన అచ్చమైన సోషలిస్టు అని మనం విశ్వసించాలి. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యార్థం. ఇప్పుడు వినండి అంతర్దీపబోటుల రాకపోకల సేవ సూచనలు. ఎంవి రంగత్ రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్ దీపం మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి శ్రీ విజయపురంకి చేరుకుంటుంది. ఎంవి కమోటా రేపు ఉదయం 6:15 సహీ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 సహీ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 6:15 స్వరాజ్ దీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసెస్ రేపు ఉదయం 11:00 సహీ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 1:00 స్వరాజ్ దీపానికి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30 స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 11:30 స్వరాజ్ దీపానికి బయలుదేరుతుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:00 సహీ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 సహీ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా రేపు మధ్యాహ్నం 2:30 సహీ ద్వీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంకాలం 4:30 సహీ ద్వీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్టేట్ ఐలాండ్ రేపు సాయంకాలం 5:00 స్వరాజ్ దీపానికి బయలుదేరి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్ దీపంలో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి హడ్బే రేపు ఉదయం 7:00 మాయబందర్ మీదుగా డిగ్లీపూర్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00 డిగ్లీపూర్లో బయలుదేరి మాయబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కాళీఘాట్ రేపు రాత్రి 9:00 లిటిల్ అండమాన్కై వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 8:00 లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు

అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి సూపర్ హిట్ పాటల్లో భాగంగా కొన్ని చిత్రాల నుంచి మీరిప్పుడు పాటలు వినబోతున్నారు. ఇందులో భాగంగా వినండి ఇప్పుడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన అడవి రాముడు చిత్రం నుంచి ఈ పాట. వేటూరి రచనకు సంగీతం కెవి మహాదేవన్. ఆనాడే ఇదో ఒక మంచి అందమైన పాట. పాటకి అర్థం, పల్లవికి పుకారం, ఏది ఉన్నా సంధి సమగ్రం అనేది మనకు తెలిసిన విషయమే. అందుకే ఆనాడు ఆ జంట అద్భుతంగా పాడింది ఆ పాటను. పాట పాటే కాదు, ఆ పాటవులో ఉన్న పల్లవి కూడా చాలా బాగుంటుంది. అందుకే ఆ రోజుల్లో ఆకాశమే హద్దుగా ఆ పాట అందరి నోట ఇదే పాటగా మిగిలింది. వినండి

తదుపరి పాట వినండి. చిత్రం జానకి రాముడు. అక్కినేని నాగార్జున, విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రం అప్పుడొక అద్భుతం. ఈ చిత్రంలోని అన్ని పాటలు కూడా వినడానికి చాలా సొంపుగా వింపుగా ఉంటాయి. అందులోది ఈ పాట వినండి, చాలా బాగుంటుంది వినడానికి కూడా. ఇప్పుడు విందామా?

0: कल के लिए।
1: समझ गया भाई, जरूरी है, क्योंकि सेहत बोले तो जिंदगी और सेहत बोले तो खुशहाली।
2: మీరిప్పుడు సూపర్ హిట్ పాటల్లో ఈ చిత్రంలో భాగంగా మీరు కొన్ని పాటలు వింటున్నారు. ఇందులో నుంచి ఇప్పుడు వినండి మరొక పాట. పాటకు అందం ఒకటే పల్లవి. పాట పాడేవారు కంఠం స్వరం నుంచి జాలువారే, ఆ కలం నుంచి జాలువారిన ఆ కంఠానికి స్వరం అనేది ఒక ఆనందం. ఆ ఆనందంతోనే ముగ్ధమైన అమూల్యమైన పాట నోటి నుంచి వస్తుంది. ఆ పాటకు పల్లవి ఎలా ఉన్నా మనసును ఆకట్టుకునే మనిషి నిదానం ఆ పాట యొక్క ప్రథమం.

మీరింతవరకు నేటి సూపర్ హిట్ పాటల్లో భాగంగా కొన్ని చిత్రాల నుంచి మనం పాటలు విన్నాం. ప్రకృతి ఒసిగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి మా అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాం. అంతవరకు మేడసాని శ్రీనివాసులకు సెలవు ఇవ్వండి మరి. నమస్తే.